ఆత్మరసం జ్ఞాని చిన్న బ్రహ్మజ్ఞానికి సబు పర భయ బ్రహ్మజ్ఞానితే కాశ పురాణ భయ బ్రహ్మజ్ఞాని సదా సమదర్శి బ్రహ్మజ్ఞానికి.